రక్షకుల నీల గ్రామ బంసింగ్ పాజీ తని నిధని పమ మగ మధ గమ మగ రథ ధర కృత ధర కృత ధర కృత కని